నిన్ని పసస్త పరేరే మమరే మమ పరే నిని పమ పని సా పని పసస్త పరేదే సా మమరే సార్ దిని సా నిని పమ పగా.